క్షిప్రం ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురవాలిని నిరామయా నిరాలంబ స్వాత్మా రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవీ విష్ణు రూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనాకల్య విదగ్ధ బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సౌవ్యాప సౌవ్య మార్గస్థ సర్వాపద్విని వారిణి స్వస్థా స్వభావ మధురా ధీరాధీర సమర్థిత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలార్ఘ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని